నవతత తపి హంగువాన్ని లబన్ సతి మేవేలా ఉడు దావ లిగుత లంక రేడియో వెట్సతాన సమగ ఎతెక్ ఒబ సమట జయ సతుట వాసన ఉపేరి సతి అంతేకట ఆశ్రి పతన మమ రంజన్ ధర్మరత్న వేసిన వీడద నెక్స్ట్ ఓక అమ్ సంస్థాక్ ద్రైసే నువ్వు హియర్ బై రాడియో డామ్స్నట్ మిట్ లంక రాడియో సెండున్ అ పుంసే నువ్వు గిప్టస్ పోలీస రాడియో సెండున్ బీగోస్ మిట్ మైన కొలేగ ఏలిస్ ఫ్లిస్ట ఉన్ వేసిన వీడద నెక్స్ట్ ఓక బిస్తాన్ It's Funso is Alan. Super toller, sonniger Walker.